ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 22వ తారీఖు, బుధవారం, శుభోదయం.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో స్టూడియో క్లాక్లో సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనందరికీ ఇష్టమైన వందన కార్యక్రమంలో క్షేత్రదర్శినిలో ఇవాళ ఏ క్షేత్రం గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, విఘ్నేశ్వరుడు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి విఘ్నాలు లేకుండా సక్రమంగా జరగాలని కోరుకోవడం. అదేవిధంగా ఏ పెళ్లిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు ఆ గ్రామంలో ఉన్న వినాయకుడి అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరంట. మరింతకీ ఆ ఆలయం ఎక్కడుంది? ఇంకా ఆ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం ఇవాళ క్షేత్రదర్శనంలో ఈ పాట తర్వాత.

క్షేత్ర దర్శనంలో ఇవాళ ఏ ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నామంటే, మన దేశంలో పశ్చిమ తీరాన వెలసిన గణపతి ఆలయాల్లో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుడి ఆలయం ఒకటి. ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణకి దగ్గరలోనే ఉంటుంది గ్రామం. కర్ణాటకలో పుట్టి ఆ రాష్ట్రంలోనే సంగమించే శరావతి అనే నది ఇడగుంజికి అతి దగ్గరలో ఉన్న హోన్నవర్ దగ్గరనే అరేబియా సముద్రంలో కలుస్తుంది. మరి అంత విశిష్టత కలిగిన ఇడగుంజి వినాయకుడి ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: Hey, did you know the Kakatiya Kalathoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural add-on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: స్టూడియో క్లాక్లు సమయం 6:22 అవుతుంది. క్షేత్రదర్శిని వింటున్నారు విత్ మీ ఆచిరంజిత్. అయితే ద్వాపర యుగం అంతమై కలియుగం ఆరంభం కాబోతున్న కాలం అది. శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయం. రాబోయే కలియుగంలోని దోషాలను నివారించేందుకు ఋషులంతా వాలిక్యులని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం వాళ్ళు శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు అసుర సంహారం చేశారని నారదు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని ఋషులు నిర్ణయించుకున్నారు. కానీ అదేం చిత్రము, యజ్ఞయాగాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏవో ఒక ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి. ఏం చేయాలో ఋషులకి పాలుపోక నారదుని శరణు వేడతారు. మరి అప్పుడు నారదుడు గణేశుడి చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే ఎటువంటి విఘ్నాలు లేకుండానే క్రతువు పూర్తవుతుందని సలహా ఇస్తాడు. సలహాని ఇవ్వడమే కాదు, తానే స్వయంగా కైలాసానికి వెళ్ళి గణేశుణ్ణి యాగశాల వద్దకు తీసుకొని వస్తాడు. మరి తర్వాత ఏం జరిగి ఉంటుందో అని ఆలోచిస్తున్నారు కదా, తెలుసుకుందాం తప్పకుండా.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. క్షేత్రదర్శనంలో ఇడగుంజి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే అక్కడ గణేశుడు ఎక్కడైతే యాగానికి వచ్చేశాడో ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ముక్కోటి దేవతల సాక్షిగా యాగం నిర్విఘ్నంగా సాగుతోంది. తమ విఘ్నాలన్నీ తొలగించిన గణేశుడిని ఋషులందరూ వేణులతో స్తుతిస్తారు. వారి భక్తికి మెచ్చిన గణేశుడు ఆ ప్రదేశంలోనే ఉండిపోయి భక్తుల కోర్కెలను తీరుస్తానని వరమిస్తాడంట. అలా గణేశుడు స్వయంభూగా అవతరించిన నాటి కుంజవనమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఇడగుంజి. అదన్నమాట అసలు విషయం. ఇంతకీ ఇడగుంజిలో అక్కడే ఉండిపోయిన గణేశుడి రూపం చాలా భిన్నంగా ఉంటుందంట. మరి ఆ విశేషం కూడా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా హెడ్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం వందనం కార్యక్రమంలో క్షేత్రదర్శిని ఇవాళ ఇడగుంజి వినాయకుడి స్థల పురాణం గురించి తెలుసుకుంటున్నాం కదా. అయితే ఇక్కడి మూల విరాట్ అయిన వినాయక విగ్రహం చూడముచ్చటగా ఉంటుందంట. ఒక చేత మోదకాన్ని మరో చేత కలువ మొగ్గని ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు వినాయకుడు. సాధారణంగా వినాయకుడి చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికను సమర్పిస్తే చాలు, తమ కోరికలను తీరుస్తాడని భక్తుల నమ్మకం. మరి ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది, అదేంటో తెలుసుకుందాం.

క్షేత్ర దర్శనంలో కర్ణాటకలో ఇడగుంజి వినాయకుడి గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే అక్కడ బంధి అనే ఒక జాతి వారు ఇడగుంజి వినాయకుడిని తమ పెళ్లి పెద్దగా భావిస్తారంట. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చెందిన కుటుంబం ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుడి పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారంట. కుడికాలు దగ్గర ఉన్న చీటి కింద పడితే దాన్ని వినాయకుడి అనుగ్రహం.

ంగా భావించి పెళ్లి ఏర్పాట్లను చేసుకుంటారు. అలా కాకుండా ఎడమకాలు దగ్గర చిట్టి కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటూ ఉంటారంట. వినడానికి విచిత్రంగా ఉన్నా వాళ్లు ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు.

ఇలా వైభవోపేతమైన స్థలపురానికి తోడుగా చిత్ర విచిత్రమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి వెళ్తుంటారంట. మరి ఈసారి గోకర్ణ చూడడానికి మీరు వెళ్ళినట్టయితే ఇందులో అంటే ప్లాన్లో ప్లాన్గా భాగంగా

నా ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి వెళ్తుంటారంట. మరి ఈసారి గోకర్ణ చూడడానికి మీరు వెళ్ళినట్టయితే ఇందులో అంటే ప్లాన్లో ప్లాన్గా భాగంగా వీలైతే మీరు కూడా చూసిరండి. ఇది ఇవాల్టి క్షేత్ర దర్శనిలో మనం తెలుసుకున్న ఇడగుంజి వినాయక ఆలయం.

ఎనర్జిటిక్ గా ఉత్తేజంగా ఉల్లాసంగా ఎలా ఉంటాం అనే విషయాల గురించి మాట్లాడుకుందాం ఇవాళ. సో ఇప్పుడైతే ఒక సూపరిట్ నెంబర్ వచ్చేస్తుంది. సూపరిట్ నెంబర్స్ తో పాటు మంచి మంచి విషయాల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో 7:31 అవుతుంది. మరి హెల్తీ మార్నింగ్స్ అనగానే గుర్తొచ్చేది మన హెల్తీ మార్నింగ్ షో. ఎందుకంటే ఆ టైటిల్ కి తగ్గట్టుగా హెల్తీ మార్నింగ్ అంటే మార్నింగే హెల్తీగా ఎలా ఉండాలి, లేవగానే అసలు ఎంత బద్ధకంగా ఉంటుంది కదా. సో మరి ఆ బద్ధకాన్ని తరిమేసి మనం హెల్తీగా ఎలా ఉండాలి, మన డేని ఎంత ఫ్రెష్ గా ఎంత హెల్తీగా స్టార్ట్ చేస్తే ఆ హెల్తీ మార్నింగ్ నుంచి హెల్తీ ఈవినింగ్ హెల్తీ నైట్ దాకా మనం అంతా

ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా. మరి హెల్తీ మార్నింగ్స్లో ఎన్ని చేసినా ఎంత చేసినా రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఆ రోజు మనం తీసుకునే ఫస్ట్ మీల్ చాలా ఇంపార్టెంట్ అంట. సో ప్రతిరోజు మార్నింగ్ ఏదైనా ఒక ఫ్రూట్ లేదంటే ముందు రోజు రాత్రంతా నానబెట్టిన కొన్ని బాదం పప్పు కానీ కిస్మిస్లు కానీ తీసుకుంటే, ఇలా తీసుకోవడం అలవాటు చేసుకుంటే మనకి నిజంగానే రోజంతా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండవచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. అలాగే సీజనల్ ఫ్రూట్స్ మిల్లెట్స్ని కూడా మనం ఆహారంలో కనుక ఇంక్లూడ్ చేసుకోవాలంట. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? సాధ్యమైనంత వరకు తొందర

సూపర్ హిట్ నంబర్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం హెల్తీ మార్నింగ్స్, మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ. మరి వర్షాకాలం అనగానే వ్యాధుల కాలం అంటారు కదా, ఎందుకంటే ఈ కాలంలో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. దీనికి తోడు ఏ కొంచెం కేర్లెస్గా ఉన్నా ఇన్ఫెక్షన్స్ ఇంకా అదర్ డిసీజెస్ రెడీగా ఉంటాయి మన కోసం. మరి వీటితో సమర్థంగా పోరాడే శక్తిని మన శరీరానికి అందించడం మన చేతుల్లోనే ఉంది కదా. మరి దీనికోసం ఖర్జూరాల్ని అంటే డేట్స్ని మన డైట్లో యాడ్ చేసుకోవాలంట. సో యాడ్ డేట్స్ టు డైట్, బాగుంది కదా. ఇంకా తెలుసుకుందాం దీని గురించి.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి హెల్తీ మార్నింగ్స్లో మనం డేట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో డేట్స్ అనగానే గుర్తొచ్చేది చాలామంది ఏంటి, ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళ బ్రేక్ని ఫాస్ట్ చేయడానికి, వాళ్ళ ఫాస్ట్ని బ్రేక్ చేయడానికి ఖర్జూరానే మొదట తింటారనమాట. అంటే అంత ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే శరీరంలో ఉండే ఎనర్జీ లెవెల్స్, హెమోగ్లోబిన్ లెవెల్స్ని మెరుగుపరచడానికి, ఇంకా అందులో ఫైబర్ ఎక్కువ కాబట్టి మలబద్ధకం, అసిడిటీ వంటి వాటి నుంచి మనకి రిలాక్సేషన్ కూడా దొరుకుతుంది అనమాట. ఇంకా స్కిన్ కేర్ గురించి ఆలోచించే వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే కాన్సన్ట్రేషన్, మెమొరీ పవర్ పెరిగే అవకాశం కూడా ఉంటుందంట డేట్స్ని మనం కనుక మన డైట్లో యాడ్ చేసుకుంటే. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని డేట్స్ని మరీ ఎక్కువ కాకుండా లిమిట్గా తీసుకుంటేనే రిజల్ట్ ఉంటుందంట. ఎంతైనా సీక్రెట్ మనందరికి తెలిసిందే కదా, ఎందుకంటే అతి ఎప్పుడు అనర్థమే కాబట్టి ఏది ఎంత తీసుకోవాలనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఇంకా ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి హెల్తీ మార్నింగ్స్లో, మనం తప్పకుండా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం, స్టే ట్యూన్డ్.

ఎస్, మరి ఆ సాంగ్ లో వచ్చిన కొకరకోకో అంటే ఇంకా లేవలేదేంటి, లేవండి అంటుంది అనమాట సింబాలిక్ గా. రైట్, 7:24 and 16 seconds అవుతుంది. హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మరి హెల్తీ మార్నింగ్స్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, అందరూ ముందడుగు వేయ అంటారు కదా, ఎందుకంటే మనం ఏదైనా మంచి పని చేస్తున్నా లేకపోతే ఎవరు చేయని పనిని మనం ఇనిషియేషన్ తీసుకొని చేస్తున్నా, ఒక ముందడుగు వేయండి, మీకు తెలుస్తుంది ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు అంటూ ఇలాంటి చర్చలు చాలా జరుగుతూనే ఉంటాయి కదా. మరి మన నడక ఎప్పుడు ముందుకే ఉంటుంది, కానీ వెనక్కి నడవడం వల్ల కూడా మనకి ఆరోగ్యానికి అలాగే మన బ్రెయిన్కి కూడా ఎంతో మేలంట. మరి చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉంటారు. మరి దాని గురించి కూడా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. ఇప్పుడు తూనిగా తూనిగా అంటూ ఆర్పి పట్నాయక్ కంపోజిషన్లో వచ్చిన సూపర్ హిట్ నెంబర్ మనసంతా నవ్వే సినిమా నుండి సంజీవిని అండ్ ఉషా పాడారు. మరి అలా ముందుకు వెళ్తాం ఆ టైర్ కొట్టుకుంటూ ఎన్ని రోజులు కదా, ఒక్కసారి గుర్తు చేసుకుందామా చిన్నప్పటి రోజుల్ని. ఆ టైంలో మనసంతా నువ్వే వచ్చిన ఆ టైంలో చిన్నపిల్లలు ఏదైనా స్కూల్ ప్రోగ్రామ్ ఉందంటే చాలు, ఇదే పాటతో వాళ్ళు డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చేసేవాళ్ళు. మీరు టైర్ కొట్టుకుంటే అలా ముందుకు వెళ్తూనే ఉండండి అంటే గుర్తు చేసుకోండి ఒకసారి. మళ్ళీ మనం ఆ వెనక్కి నడవడం ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ నెంబర్ కదా, అలా ఆ పాట వినుకుంటూ ఆ టైర్ని ఇలా కొడుతూ కొడుతూ ముందుకు వెళ్తూనే ఉంటాం, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కంపోజిషన్ కాబట్టి. సో మరి ఆ ముందుకు వెళ్తున్నప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే, ఒక నడక అంటే వెనక్కి నడవడం వల్ల మన ఆరోగ్యానికి, మన బ్రెయిన్కి ఎటువంటి ఏమంటారు బెనిఫిట్స్ ఉంటాయని. సో అలా వెనక్కి నడవడం వల్ల జ్ఞాపక శక్తి, ప్రతిచర్య సమయం, మరి ఇంకా చెప్పాలంటే మనం ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి కదా, అవన్నీ మెరుగవుతాయంట. చాలామంది మీరు పార్కులో ఎప్పుడైనా పార్కు వెళ్తే ఉదయం పూట, అంటే చాలామందికి వాకింగ్ ఇంట్రెస్ట్ ఉండి వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా మనలో చాలామంది. సో మరి అలా చేస్తున్నప్పుడు వాళ్ళు నార్మల్గా ఒక 5-6 రౌండ్లు అలా చుట్టూ తిరిగిన తర్వాత కొద్దిసేపు అలా వెనక్కి నడవడానికి ట్రై చేస్తూ ఉంటారు చాలామంది. సో దానివల్ల లాభాలు ఏంటంటే ఇదిగో ఇవి. సో మనకి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అంటే మనకి ఏమంటారు శారీరకంగా కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. నడుము నొప్పి కానీ, లేకపోతే మోకాల నొప్పులు కానీ, కీళ్ళ నొప్పుల నుంచి కూడా ఉపశమనం కూడా ఉంటుందంట. సో దీన్ని జనరల్గా ఫిజియోథెరపీలో యూస్ చేస్తూ ఉంటారంట, ఈ వెనక్కి నడిచే విధానాన్ని. ఏమంటారో తెలుసా, రెట్రో వాకింగ్ అని అంటారంట. ఇంకా మన ఏమంటారు క్రీడా ప్రదర్శన, మన స్పోర్ట్స్లో కనుక ఉన్నట్టయితే అక్కడ మన పర్ఫార్మెన్స్ బాగా చూపించాలన్నా, లేకపోతే కండరాల బలాన్ని పెంచడానికైనా ఈ పద్ధతిని చాలామంది ఇప్పుడు రీసెంట్గా చాలా దేశాల్లో కూడా యూస్ చేస్తున్నారన్నమాట. సో మరి మీరు కూడా వాకింగ్కి వెళ్ళినప్పుడు అలా కొద్దిసేపు ఈ రెట్రో వాకింగ్ చేయండి, సో దట్ మీరు కూడా ఇలాంటి బెనిఫిట్స్ని పొందొచ్చు అన్నమాట. మరి ఒక సూపర్ హిట్ నెంబర్ ఇంకొకటి వస్తోంది, ఖుషీ సినిమా నుండి మనందరి కోసం దేవ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. టుడే క్లాక్ లో 7:38 దాటి అలా ముందుకెళ్తోంది. హెల్తీ మార్నింగ్స్ లో హెల్తీ విషయాలు తెలుసుకుంటూ సూపర్ హిట్ నెంబర్స్ వింటున్నాం కదా. అయితే మరి మార్నింగ్ లేవగానే, అంటే మన హెల్తీ మార్నింగ్స్ అన్నాం కదా, మన హెల్త్ని ఏమంటారు మెరుగుపరచడానికి చాలా రకాల అలవాట్లు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాటిని ఫాలో అవుతుంటారనమాట. సో మరి కొన్ని అలవాట్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మార్నింగ్ లేవగానే చాలామందికి ఇది తెలుసు అనుకోండి, సో వాటర్ తాగాలి. సో గ్లాస్ నిండా వాటర్ తాగితే మన బాడీ హైడ్రేట్ అవుతుందన్నమాట. సో దట్ రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది, ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. మరి ఇంకొకటి ఏంటో తెలుసా, ఎండలో ఉండాలి. ఏంటి రంజిత్, వర్షాలే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి, ఇప్పుడు ఎండలో ఉండాలంటే ఎలా అని అంటే, జనరల్గా చెప్తున్నానమాట ఏంటంటే, మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎండ తక్కువగా ఉండొచ్చు, బట్ ఎండ కొట్టిన రోజుల్లో మాత్రం కొద్దిసేపైనా మనం ఎండలో గడపాలంట. 10 నుంచి 15 నిమిషాల పాటు అయినా ఎండలో ఉంటే ఆ సిర్కాడియస్ రిధమ్ అనేది బాగుంటుంది, మన మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంటుంది. సో మరి ఇంకా ఉన్నాయి చాలా విషయాలు, మనం డెఫినెట్గా తెలుసుకుందాం. ఇప్పుడైతే అంజీ సినిమా నుండి కార్తీక్ అండ్ శాలిని సింగ్ పాడిన సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం, స్టే ట్యూన్డ్.

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

ದಟ್ ವಾಸ್ ಎ ವಂಡರ್ಫುಲ್ ಟ್ರ್ಯಾಕ್ ಫ್ರಮ್ ದ ಮೂವಿ ಒಕರಿಕಿ ಒಕರು. ಎಂತ ಬಾವುంది కదా లిరిక్స్ అయితే అసలు. సో ఎక్కడున్నావని వెతకడానికి నార్మల్ గా కాకుండా ఇలా ఇంటి పేర్లు పెట్టి వెతుకుతున్నా దొరకట్లేదు ఎలా ఇలా అంటూ సూపర్ గా అనిపించింది. సో మరి మనం హెల్తీ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో మరి మార్నింగ్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఎక్సర్సైజ్. సో మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిసేపు అలా ఎక్సర్సైజ్ చేయడం అంటే లైక్ వాకింగ్ కానీ యోగా కానీ స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ కానీ మన రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, అలాగే మన బాడీ చురుగ్గా కూడా ఉంటుందంట. ఇంకా చెప్పాలంటే ప్రోటీన్ ఫుడ్ కూడా. సో మార్నింగ్ ప్రోటీన్ ఫుడ్ కనుక ఎక్కువగా తీసుకుంటే మనం దానివల్ల రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు. మరి ప్రోటీన్ ఫుడ్ అంటే గుర్తొచ్చేది ఏంటి, వెంటనే ఎగ్స్ లేదంటే యోగర్ట్ లేకపోతే ప్రోటీన్ షేక్స్ కూడా మనం ప్రోటీన్ ఫుడ్ కింద తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మరి అందరికీ వాకింగ్ పాసిబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా. సో ధ్యానం మెడిటేషన్ కూడా చేయొచ్చు, వీలైతే 5 నుంచి 10 నిమిషాలు కనుక చేసినట్టయితే ఒత్తిడి తగ్గిపోతుంది. ఇంకా చేయకూడదు ఏందో తెలుసా, అన్ని చేయాల్సినవి చెప్తున్నాం కానీ చేయకూడదు ఏంటంటే మొబైల్ ఫోన్ చూడొద్దట. అబ్బా ఈ ఒక్క విషయమే నా కోపం వచ్చేది రంజిత్, మొబైల్ ఫోన్ చూడకుండా ఎలా చెప్పు. మనం రాత్రి మొబైల్ ఫోన్ చూసే పడుకుంటున్నాం, అలాగే లేచినప్పుడు కూడా మొబైల్ ఫోన్ చూసే లేస్తామని చెప్పి చాలామంది అంటుంటారు. బట్ ఎందుకంటే లేచిన వెంటనే కాకుండా ఒక 2 అవర్స్ తర్వాత ఫోన్ చూడాలంట, దానివల్ల ఒత్తిడి తగ్గుతుందంట, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే కొన్ని ఇప్పుడు మన దైనందిన జీవితంలో మొబైల్ అనేది మనలో ఒక భాగం అయిపోయింది కాబట్టి కొన్నింటికి ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, ఎందుకంటే మీటింగ్స్ కానీ లేకపోతే ఇంకేవైనా. సో అలాంటి వాటిని మనం ఎక్సెప్షన్ పెట్టుకోవచ్చు. ఇంకా పాజిటివ్ ఆలోచనలు స్టార్ట్ చేస్తే ఆ రోజంతా ప్రశాంతంగా ఉండొచ్చు, అలాగే మన పాజిటివ్గా ఉంటాం కాబట్టి మన గోల్స్ ఏంటో కూడా గుర్తుంచుకుంటాం అనమాట. సో ఒక ప్రణాళిక వేసుకోవాలి, మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అనేది కూడా మనం రాసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి కూడా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఒకే సమయానికి మనం నిద్రపోవాలి, ఎందుకంటే ఒకే సమయానికి నిద్ర లేవచ్చు కాబట్టి. దీనివల్ల మన జీవ గడియారం అనేది యాక్టివ్గా ఉంటుంది, చెప్పాలంటే ఓవరాల్ హెల్త్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఇది ఇవాళ హెల్తీ మార్నింగ్స్లో బ్యూటిఫుల్ నెంబర్స్ వింటూ మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడైతే ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది ఘర్షణ సినిమా నుండి మనందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ టుడే క్లాక్ లో సమయం 8 గంటలు మరి కాసేపట్లు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ సంబంధిత అంశాలపై పార్లమెంటులో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన అనంతరం ఈ విషయంపై చర్చ జరపాలన్న డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే ప్రభుత్వ వైఖరిని తెలియజేసినప్పుడు రాహుల్ గాంధీ తన మునుపటి వైఖరి నుంచి వెనక్కు తగ్గి మరిన్ని డిమాండ్లను జోడించారని కేంద్రమంత్రి అన్నారు. భారత్ ఉత్తర మాసిడోనియా ఆర్థిక సంబంధాలను విస్తరించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఇరు దేశాల వ్యాపార సంస్థలు వాణిజ్యానికి అతీతంగా వెళ్లి పెట్టుబడి, సాంకేతికత, ఆవిష్కరణ ఆధారంగా దీర్ఘకాలిక భాగస్వామ్యాలు ఏర్పరచుకోవాలని ఆమె కోరారు. స్కోప్జేలో జరిగిన భారత్ ఉత్తర మాసిడోనియా బిజినెస్ ఫోరంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఈరోజు నుండి చండీగఢ్లో 3 రోజుల పాటు జరిగే బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశానికి మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. ఆరోగ్య భద్రత, డిజిటల్ ఆరోగ్యం, మహమ్మారి సంసిద్ధత వంటి అంశాలపై సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి బ్రిక్స్ సభ్యదేశాల ఆరోగ్య మంత్రులు, సీనియర్ ఆరోగ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొడంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ను పరిశీలించారు. అనంతరం కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై సమీక్ష

నిర్వహించారు. ఈ ఉదయం సర్పై ఆయన సమీక్ష నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఎల్నినో వాతావరణ ప్రభావం వల్ల జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని థర్మల్ పవర్ స్టేషన్లకు తగినంత నిరంతరాయమైన నాణ్యమైన బొగ్గు లభ్యతను నిర్ధారించడమే లక్ష్యంగా సింగరేణి గనుల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు తక్షణమే వెళ్లనున్నట్టు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిన్న నిర్వహించారు. ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్తో సహా 16 జిల్లాల్లో అక్కడక్కడ ఈ ఉదయం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో 8:04 దాటి టైం నడుస్తోంది, గడుస్తోంది మనందరి కోసం. సో మరి 8 అయిందంటే చాలు, మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు వైబ్రెంట్ హైదరాబాద్కి మనందరం ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. మరి మన హైదరాబాద్ సిటీలో జరిగే హ్యాపెనింగ్స్ కానీ, లేకపోతే ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చాలా ఉంటాయి కదా, డే ఇంపార్టెన్స్ కానీ ఇట్లా చాలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సో మరి వాటి గురించి తెలుసుకునే ఒక సూపర్ టైమ్ అనమాట వైబ్రెంట్ హైదరాబాద్ అనే షోలో. సో డెఫినెట్గా ఈరోజు కూడా ఏమేమి ఉన్నాయా అనేది నేను లిస్ట్ రెడీగా పెట్టాను. మరి లిస్ట్ అంతా ఒకేసారిస్తే బాగుంది కదా, కొంచెం కొంచెం ఒక్కొక్కటి అలా తెలుసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, ఆంధ్రుడు సినిమా నుండి చిత్ర గారు ఆలపించిన బ్యూటిఫుల్ నెంబర్ మనందరి కోసం.

సూపర్ హిట్ నంబర్ విన్నాం వైబ్రెంట్ హైదరాబాద్లో. ఇంకా అసలు విషయం ఏంటంటే, హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది బల్కంపేట్ ఎల్లమ్మ బోనాలు కదా. సో మరి ఆషాఢ మాస బోనాలు స్టార్ట్ అయిపోయినాయి. అలాగే బల్కంపేట టెంపుల్ గురించి మాట్లాడినట్టయితే, ఎదుర్కోలు కూడా జూలై 20, అలాగే నిన్న అమ్మవారి కళ్యాణం కూడా జరిగిపోయింది. ఇంకా జూలై 22 అంటే ఇవాళ రథోత్సవం కూడా ఉంది. అంటే ఈ 3 రోజుల పాటు జరిగే ప్రధానమైన కార్యక్రమాలు ఇవన్నీ. సో ఇంకా చెప్పాలంటే బోనం ఊరేగింపులు మామూలుగా ఉండవు. అసలు సాంప్రదాయంగా మహిళలు, ఆ తర్వాత పూతరాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య ఆ బోనాలను ఎత్తుకొని అసలు మన రెండు కళ్ళు సరిపోవు అన్నమాట. అలా బోనమెత్తి నడుచుకుంటూ వస్తుంటే నిజంగా అమ్మవారే వచ్చినంత ఏమంటారు, అంత అద్భుతంగా ఉంటుంది ఆ బోనాల ఊరేగింపు. సో మరి అది ఒక్కసారి మనకి కళ్ళకు అనిపిస్తుంది అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఈ పాట వింటే కూడా అద్భుతంగా ఉంటుంది. రాహుల్ సిప్లిగంజ్ అండ్ మోహన భోగరాజు పాడిన సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: కిరాక్ బోనాల్ బోనాల్
1: బోనాల్ చెప్పలేదా నేను? ఆ పాట అంటే నిజంగా మనకి బోనాల పండుగ మన కళ్ళ ముందు కనబడుతుందని, అంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట, అంతే అద్భుతంగా ఉంటుంది మన బోనాల పండుగ మన తెలంగాణలో, దట్టు మన హైదరాబాద్లో. రైట్, మరిన్ని మంచి మంచి విషయాలు విందాం, మంచి మంచి పాటలు విందాం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో 8:16 అవుతుంది, మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ లో. మరి నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ప్రతిరోజు మనం ఎన్నో అలవాట్లతో జీవిస్తుంటాం కదా, కొన్ని అలవాట్లు మన జీవితాన్ని అందంగా మారిస్తే ఇంకొన్ని మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనశ్శాంతిని నెమ్మదిగా దెబ్బతీస్తుంటాయంట. వీటినే ఏమంటారో మీకు ఆల్రెడీ ఐడియా కూడా వచ్చి ఉంటుంది కదా, వాటిని టాక్సిక్ హ్యాబిట్స్ అంటారు. మరి అవేంటో తెలుసుకుందాం ఇవాళ.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: టుడే క్లాక్ లో 8:23 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. మరి దాంట్లో మనం టాక్సిక్ హ్యాబిట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని మాట్లాడుకుంటున్నాం. అయితే కొన్నిసార్లు ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తుంటాం, నిజంగా కదా? దానివల్ల మనకు తెలియకుండానే మెదడు మీద ఒత్తిడి పడుతుంది. ఏంటంటే ప్రతీది మైక్రో మానిటర్ చేస్తూ ఉంటాం కదా, అలా చేస్తే మాత్రం మనకే ఇబ్బంది అంట. ఇంకొన్నిసార్లు మన ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఎవరేమనుకుంటారో అని మన లోపాలని మనమే దాచుకుంటూ ఉంటాం. అలా చేసినప్పుడు కూడా మనకే ప్రాబ్లం కదా. Let's think it up, right?

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. వైబ్రెంట్ హైదరాబాద్ లో టాక్సిక్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, వాటి నుంచి మనం ఎట్లా బయటపడాలనే దాని గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే ఇప్పుడు కాదు, అంటే అది దాని గురించి కాదండి, టాపిక్లోనే ఇప్పుడు కాదు, మన టైం వస్తుంది అంటూ వెయిట్ చేస్తూనే ఉంటాం. దానివల్ల ప్రొడక్టివిటీ తగ్గుతుందంట. అంటే ఎవరితోనైనా మాట్లాడడానికి కష్టంగా అనిపిస్తే పరిస్థితిని వదిలేసిపోవడం తప్ప మనం ఇంకేం చేయలేం. దీనివల్ల మన మీద మనకే నమ్మకం పోతుంది. చూసారా ఎన్ని ఉంటాయి విషయం జీవితంలో. జీవితం అంటేనే ఒక ఆట కదా. అందుకే ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు, జీవితం అంటేనే ఆట అనుకున్నప్పుడు ఆట సినిమా నుండి ఒక మంచి పాట మనందరి కోసం, ఈ పూట. ఆహా, ఎంత బాగుంది కదా రైమింగ్. ఇలాంటి రైమింగ్, ఇలాంటి పాటలు, ఇలాంటి విషయాల కోసం వింటూనే ఉండండి వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: సో వైబ్రెంట్ హైదరాబాద్లో మనం మాట్లాడుకుంటున్నాం టాక్సిక్ హ్యాబిట్స్ గురించి, అవి ఏ విధంగా ఉంటాయని. సో ఇప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే తర్వాత ఏం జరుగుతుందో అనేవి పట్టించుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం సిచ్యువేషన్ని ఇంకా వరస్ చేస్తుంది తప్ప పెద్దగా ఒరిగేది ఏముండదంట. మన మనస్సు నో అని చెప్తున్నా అడిగిన వారికి ఓకే చెప్పడం, మిస్టేక్స్ పరాభవాల్ని పదే పదే గుర్తు చేసుకోవడం, ఆగిపోవడం, ఇలా చేస్తే జీవితంలో చాలా ఇబ్బందే కదా. సో ఈ టాక్సిక్ హ్యాబిట్స్ని ఎంత తొందరగా తగ్గించుకుంటే మన లైఫ్ అంత కలర్ఫుల్గా ఉంటుంది. అంటే వీటిని తగ్గించుకోవడానికి చాలా ఏమంటారు వేస్ ఉంటాయి. ఏంటంటే ఎప్పుడైనా వెన్ సమ్వన్ అంటే ఏదైనా అడిగినప్పుడు నో అన్నప్పుడు నో అంతే మనం కదా ఎస్ అని చెప్పేసి ఇంకా హెల్ప్ చేసుకుంటూ పోతే వాళ్ళు అడుగుతూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే మొహమాటానికి ఓకే అని అన్నామనుకోండి, అరే వీళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి అంటే ఇంకా పనులు చెప్తూనే ఉంటారు. అంటే ఇది వర్క్ రిలేటెడ్ అని చెప్పుకున్నట్టయితే ఇంకా చాలా ఉంటాయి. సో ఎక్కడ బౌండరీస్ అనేవి మనం సెట్ చేసుకుంటే మనం డెఫినెట్గా ఈ టాక్సిక్ హ్యాబిట్స్కి ఏమంటారు వాటి నుంచి మనం అంత తొందరగా బయటపడతాం అన్నమాట. రైట్, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ కింగ్ సినిమా నుండి రాహుల్ నంబియర్ అండ్ ఆండ్రియా జర్మియా పాడిన ఈ సూపర్ హిట్ నెంబర్ మన కోసం. స్టే ట్యూన్డ్.

0: ಇರಾನಿ ಚಾಯ್,
1: ಬನ್ ಮಸ್ಕಾ,
0: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
1: ಟಂಗ್ದಿ ಕಬಾಬ್,
0: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
1: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
0: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೆ
1: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರಿಪ್.
1: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ FM ರೇನ್ಬೋ 101.9.
0: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
1: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್. స్టూడియో క్లాక్లో 8:49 దాటి జస్ట్ అలా 50 అయింది. సో 8:50 స్టూడియో క్లాక్లో మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్ చిరంజీత్. సూపర్ హిట్ నంబర్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం, అలాగే మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నా కదా. మరి జిహెచ్ఎంసి ఎన్నో మంచి మంచి ఏమంటారు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది కదా. మనకి జనరల్గా మనకి ఇంట్లో ఎప్పుడైనా పాత ఫర్నిచర్ కానీ లేకపోతే పాతగా అయిపోయిన పరుపులు బెడ్ ఉంటుంది కదా, సో వాటన్నిటినీ ఎక్కడో అక్కడ పడేస్తూ ఉంటాం. అలా పడేసినప్పుడు ఏం జరుగుతుంది, సమ్మర్లో అయితే ఓకే కానీ వానాకాలం వచ్చిందంటే చాలు, వర్షం పడి ఆ ఖరాబ్ అయిన పరుపులు మళ్ళీ ఇంకా వాటర్ పడి ఇంకా ఖరాబ్ అయ్యి చుట్టుపక్కల మనకి ఎంత ఇబ్బంది కలగజేస్తుంది కదా. దాంట్లో దోమలు రావడం అలాంటివి వచ్చినాయంటే ఇంకా మలేరియా డెంగ్యూ లాంటి దోమల్ని మనం మన చేతులారా పెంచినట్టు అవుతుంది. మరలాంటి వాటిని మనకి అంటే ఒక్క ఫోన్ కాల్ కానీ లేకపోతే ఒక చిన్న అడ్రస్ ద్వారా కానీ మనం వాటిని మన నుంచి దూరం పంపించుకోవచ్చు. అంటే మనకు అక్కర్లేని ఆ ఫర్నిచర్ని కానీ ఏమంటారు పాడైపోయిన పరుపుల్ని కానీ మనం వాడొద్దు, మనం మన నుంచి దూరంగా పంపించాలంటే ఒక సర్వీస్ ఉందన్నమాట, దాని గురించి తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

రైట్ స్టూడే క్లాక్ లో 8:55 దాటి టైం అలా ముందుకెళ్తుంది. మనం మాట్లాడుకుంటున్నాం కదా జిహెచ్ఎంసి సర్వీసెస్ ఏంటి అని. సో అలా ఓల్డ్ ఫర్నిచర్ కానీ మ్యాట్రసెస్ కానీ ఉన్నట్టయితే ఫ్రీ డోర్ స్టెప్ పికప్ సర్వీస్ని ఆల్రెడీ ఎప్పుడో లాంచ్ చేసింది 20 డేస్ బ్యాక్ ఆల్రెడీ నాకు తెలిసి మీ అందరికి తెలుసు అనుకుంటాను. సో దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మీకు తెలియాలంటే జిహెచ్ఎంసి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి ఏ డిజిగ్నేటెడ్ క్యూఆర్ కోడ్స్ని ఏమంటారు స్కాన్ చేస్తే ఎలా అనేదన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. అండ్ దీంతోపాటు ఇంకొక ఏంటంటే ఈ వేస్ట్ డిస్పోజల్ అని కూడా తీసుకొచ్చింది అనమాట, స్కాన్ లొకేట్ అండ్ డ్రాప్. సో క్యూఆర్ కోడ్ని కనుక మీరు స్కాన్ చేసినట్టయితే మీ దగ్గరలో ఉన్న ఆ ఈవెస్ట్ కలెక్షన్ సెంటర్స్ అనేవి మీకు తెలిసిపోతాయి. సో దట్ మీరు ఏమంటారు ఆ ఎలక్ట్రానిక్స్ ఓల్డ్ ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే ఈ వేస్టేజ్ కానీ మీరు దానిలో డ్రాప్ చేయొచ్చు. అంటే ఈ వేస్టేజ్ అంటే మనకి చాలా రకాలు ఉంటాయి కదా, అంటే స్మాల్ థింగ్స్ ఎవ్రీడే ఈ వేస్టేజ్ లైక్ కేబుల్స్ కానీ చార్జర్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ మస్కిటో బ్యాట్స్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ పాడైపోయినాయి ఉంటాయి, కొన్ని వర్క్ చేయని ఇంకా మనం ఎప్పటియో ఇలా ఉంటాయి కదా. ఇంకా మొబైల్ ఫోన్స్ కానీ పాతవి లేకపోతే ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ అండ్ పెరిఫెరల్స్ ఉంటాయి కదా అవి, లేదంటే బ్యాటరీస్, ఇంకా చిన్న చిన్న మనం ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వాడుతూ ఉంటాం కదా మన హౌస్ హోల్డ్. సో అలాంటివి ఏమైనా ఉన్నా మనం ఈజీగా వాటిని ఆ స్కాన్ చేసి ఈజీగా మనం డిస్పోజ్ చేయొచ్చు. ఎందుకంటే

0: అవన్నీ ఇంట్లో ఉన్నా మనకి చెప్తే బయటపడేసిన అందరికీ ఇబ్బంది. సో ఏమంటారు, స్వచ్ఛ భారత్ దానిలో భాగంగా మన సిటీని గ్రీన్ సిటీగా మార్చాలంటే ఇలాంటి ఇనిషియేషన్స్ అనేవి మనం చాలా తీసుకోవాలి. అవన్నీ మన ఇంటి నుంచే స్టార్ట్ అయిపోతే అప్పుడు అందరూ నేర్చుకుంటే అప్పుడు అలా ఇక్కడ మన చుట్టుపక్కల చెత్త అనేది లేకుండా ఉంటుందన్నమాట. రైట్, ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, స్టే ట్యూన్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: శానిటరీ నాప్కిన్ రీయూజబుల్ శానిటరీ ప్యాడ్ పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా 2వ రోజైన నిన్న కూడా ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఇతర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళనల కారణంగా ఉభయ సభలు 3 సార్లు వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ నిర్వహించడానికి వీలు పడలేదు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన తెలపడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ తగనిదని, తీవ్రంగా ఖండించదగిందని పేర్కొంది. మిజోరం రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఫూలాల్ బిగ్జామా, ఆయన సతీమణి వాన్లాల్ రొటి నిన్న తెలంగాణ శాసనసభను సందర్శించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారికి స్వాగతం పలికారు. అసెంబ్లీ కార్యకలాపాల నిర్వహణ, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై 2 స్పీకర్లు చర్చించారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఎకో టూరిజం అభివృద్ధి, పులుల సంరక్షణ, టైగర్ రిజర్వ్కు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఫలితంగా యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడంతో పాటు పర్యాటక రంగం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈరోజు జాతీయ మామిడి పండు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పళ్లలో రారాజైన మామిడి పండు గొప్పతనాన్ని, ఆరోగ్య ప్రయోజనాలను, దాని సాంస్కృతిక ప్రాముఖ్యతను గుర్తించడానికి ఈ దినోత్సవం అంకితం చేయబడింది. భారతదేశంలో మామిడి పండ్లకు 5000 సంవత్సరాల నాటి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1987లో భారతదేశ నేషనల్ హార్టికల్చర్ బోర్డు చొరవతో ఈ పండుగ ప్రాచుర్యం పొందింది. వచ్చే 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: 101.9. రైట్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగలమయం. స్టూడియో క్లాక్ లో 9 hours 4 minutes అవుతుందన్నమాట. సో కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఇదిగో ఇలా నాలాగే కన్ఫ్యూజ్ అవుతుంటారు, తడబడుతూ ఉంటారు. మరి అలా తడబడినప్పుడే మనం ఇంకా మళ్ళీ తేరుకొని కరెక్ట్గా చెప్పి ఇంకా లైఫ్లో ముందుకు వెళ్తూనే ఉండాలి. సో మరి వైబ్రెంట్ హైదరాబాద్లో ఇవాళ డే ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి, మరి వాటన్నింటి గురించి కూడా తప్పకుండా తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

సూపర్ ఎనర్జిటిక్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ మల్లన్న విన్న తర్వాత వైబ్రెంట్ హైదరాబాద్ లో ఇవాళ డే స్పెషల్ గురించి మాట్లాడుకుందాం. మన డే మొబైల్తో స్టార్ట్ అయ్యి మొబైల్తో ఎండ్ అవుతుందని చాలాసార్లు మాట్లాడుకుంటాం. అంటే చాలామంది ఒప్పుకోకపోవచ్చు, చాలాసార్లు మాట్లాడినా కానీ ఇదే నిజం కదా. ఫోన్ బ్యాటరీ 20% వస్తే చాలు, ఛార్జర్ ఎక్కడా అంటూ ఇళ్ళంతా తిరిగి ఛార్జింగ్ పెట్టేస్తాం, లబోదిబో అంటూ ఉంటాం. మరి మన కోసం రోజంతా పనిచేసే మన మెదడుకి, మన బ్రెయిన్కి ఛార్జింగ్ ఇస్తున్నామా? మన జీవితంలో అత్యంత విలువైన సూపర్ కంప్యూటర్ సెర్చ్ ఇంజిన్ కంటే స్పీడ్గా గుర్తుపెట్టుకునేది తెలుసా? ఏఐ కంటే ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకునేది అదే మన మెదడు. సో బ్రెయిన్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం డెఫినెట్గా తెలుసుకోవాల్సిందే ఈ పాట తర్వాత.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.

0: కిరాకుంది మామా ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్.
2: స్టూడియో క్లాక్ లో 9:18 అవుతుంది. సూపర్ హిట్ నంబర్స్ వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ లో. మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఇంతకు ముందు బ్రెయిన్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం అనుకున్నా కదా, అదేంటంటే ఇవాళ వరల్డ్ బ్రెయిన్ డే అనమాట. సో నాన్ స్టాప్ గా మన బ్రెయిన్ మన కోసం పనిచేస్తుంది. మన మెదడులో అప్రాక్సిమేట్లీ 86 బిలియన్ న్యూరాన్లు ఉంటాయన్నమాట. చూసారా, మీరు వింటున్న ఈ టైంలోనే ఎన్నో వేల మెసేజ్లు ఒక న్యూరాన్ నుండి ఇంకో న్యూరాన్కి వెళ్తూ ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన బాడీ వెయిట్లో జస్ట్ 2% మాత్రమే ఉన్నా బాడీకి అవసరమయ్యే ఎనర్జీలో దాదాపు 20% మన బ్రెయినే యూజ్ చేస్తుంది. అందుకే బ్రెయిన్ని హెల్తీగా ఉంచుకోవడం అంటే మన లైఫ్ని హెల్తీగా ఉంచుకోవడం అనమాట, రైట్? దీని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, డెఫినెట్గా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. రోబో సినిమా నుండి ఏఆర్ రెహమాన్ అండ్ సుజీన్ కిషన్ పాడిన ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం.

వైబ్రెంట్ హైదరాబాద్లో బ్రెయిన్ డే అంటే వరల్డ్ బ్రెయిన్ డే గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఎవ్రీ ఇయర్ జూలై 22nd వరల్డ్ బ్రెయిన్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. 2014 వరల్డ్ ఫెడరేషన్స్ ఆఫ్ న్యూరాలజీ స్టార్ట్ చేసిందనమాట, అండ్ బ్రెయిన్ హెల్త్ యాక్సెస్ ఫర్ ఆల్ అనే థీమ్తో ఈ సంవత్సరం న్యూరాలజికల్ కండిషన్స్తో బాధపడుతున్న ఎంతోమందిని అడ్రస్ చేస్తూ ఎర్లీ డయాగ్నోసిస్, హెల్తీ హ్యాబిట్స్ని ఎంకరేజ్ చేయడం వంటి విషయాల్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో అందరికీ తెలియజేయడం అనేది వాళ్ళ మెయిన్ ఫోకస్ అండ్ మెయిన్ మోటో అనమాట. సో మనం కూడా, బ్రెయిన్ ఈజ్ ద యునో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ కాబట్టి మనం కూడా బ్రెయిన్ని జాగ్రత్తగా చూసుకుంటే మిగతా ఏమంటారు మన హెల్త్ని కూడా కాపాడుకున్నట్టే. ఎందుకంటే కంప్యూటర్లో సిపియు ఎలాగైతే పనిచేస్తుందో మన బాడీలో మెదడ్ అనేది కూడా అదే విధంగా పనిచేస్తుందని మనకి స్కూల్లో కాలేజ్లో చెప్తారనుకోండి ఎలాగూ. సో అందుకే ఒకసారి మనం కూడా మన మెదడు ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రైట్, ఇప్పుడు ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, దాని తర్వాత మరిన్ని విషయాలు ఇంకా ఇవాళ స్పెషల్ డేస్ ఏమున్నాయో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಮ್
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಬೇರೆ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲಲ ಅಂದಂ
0: ಸಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯಂ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗು
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾಥನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వైబ్రెంట్ హైదరాబాద్ లో సూపర్ హిట్ నంబర్స్ వింటూ మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నా కదా. మంచి మంచి విషయాల్లో కొన్ని ఏమంటారంటే, ఇది ఇదిగో ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ విషయం వింటే మాత్రం ఆహా, అసలు నోరు ఊరిపోకుండా ఉండదు నిజంగా. ఎందుకంటే ఇవాళ నేషనల్ మ్యాంగో డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మ్యాంగో గురించి చెప్పాలంటే స్టోరీ పెద్దదే ఉంటుంది. ఎందుకంటే 4,000-5,000 సంవత్సరాల క్రితం నుంచి ఎక్కడో వేరే దేశంలో పుట్టి ఆ తర్వాత అంతటా ఎక్స్పాండ్ అయిందనమాట. బట్ భారతదేశం ఇంకా చైనాతో పాటు కొన్ని దేశాలే ఎక్కువగా పండిస్తూ ఉంటాయన్నమాట. సో మన భారతదేశంలో, మన తెలంగాణలో, మన హైదరాబాద్ అంటే ఎక్కడైనా సరే అసలు సమ్మర్ వచ్చిందంటే అబ్బా అబ్బా అబ్బా, ఇప్పటికీ బయట చూస్తూనే ఉన్నాం మనం మ్యాంగోస్ ఇంకా అమ్ముతున్నారు. ఒకటా రెండా ఎన్నో రకాలు కదా అందులో, ఆల్ఫోన్సో, బంగిన్పల్లి, కేసరి, తోతాపూరి, అబ్బో అబ్బో చెప్పాలంటే ఇంకా లిస్ట్ అయితే పెద్దగానే ఉంటుంది. నేనైతే అసలు ఏమంటారు, నీ లిస్ట్ చెప్పేలోపు ఒక మాడిపండు తినొచ్చు అంటారు మీరు నాకు తెలిసి. సో అన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి మనకి. సో మరి మ్యాంగో గురించి చెప్పాలంటే అది ఎట్లయినా తినొచ్చు మనం దాన్ని. సో చాలామంది ఇలా పీసెస్ కట్ చేసుకుని ఉంటారు, జ్యూస్ చేసుకుంటారు, ఇంకా స్మూతీస్, అబ్బో అబ్బో అబ్బో అసలు ఎన్ని విషయాలు ఎంత తక్కువ, అంటే ఎంత చెప్పినా కూడా తక్కువనే అనబోతున్నాను అనమాట. సో మరి దాని గురించి ఇంకా విషయాలన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. ఓ మై ఫ్రెండ్ సినిమా నుండి రంజిత్, సంగీత ప్రభు అండ్ సారా స్టౌట్ పాడిన ఈ సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం. స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ నెంబర్ వింటూ ఒక అసలు మామిడి పండు లాంటి మంచి పాట విన్నాం కదా. మరి మామిడి పండు గురించి మాట్లాడుతున్నాం. నేషనల్ మ్యాంగో డే 22 జూలైన సెలబ్రేట్ చేసుకుంటుంటారు. బేసికల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, అంటే యునైటెడ్ స్టేట్స్లో జరుపుకుంటారు, కానీ ఆ తర్వాత వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. సో మరి ఎందుకంటే తీపి ఎప్పుడైనా స్ప్రెడ్ అయితే దాంట్లో తప్పులేదు కదా. సో మరి దీనిలో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటంటే, మ్యాంగోస్ కనుక తిన్నట్టయితే విటమిన్ ఏ, సి అండ్ ఫైబర్ అండ్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. సో మొత్తానికి ఇంకా మ్యాంగో గురించి ఎంత చెప్పినా తక్కువే. సో మ్యాంగో ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. దానిలో ఉండే రిచ్ టేస్ట్ కానీ, వెర్సటాలిటీ కానీ, లేకపోతే హెల్త్ బెనిఫిట్స్ కానీ అందరికీ తెలుసు. సో అయితే ఈ నేషనల్ మ్యాంగో డేని సెలబ్రేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, అందరూ ఇది జస్ట్ ఒక ఫ్రూటే అనుకుంటారు, కానీ ఇది ఫ్రూట్ మాత్రమే కాదు, మన వరల్డ్ వైడ్గా దానికి అంటే ఏమంటారు పాపులారిటీ కానీ, లేకపోతే ఇంకా ఏదేదో అంటారు చెప్పండి, దాని కాంట్రిబ్యూషన్, అగ్రికల్చర్ అలాగే కల్చరల్ కాంట్రిబ్యూషన్ వరల్డ్ వైడ్గా ఏ విధంగా ఉంటుందని తెలియజేయడానికే ఈ నేషనల్ మ్యాంగో డేని సెలబ్రేట్ చేసుకుంటారు. రైట్, ఇంకొక సూపర్ హిట్ నెంబర్ అయితే వచ్చేస్తుంది మనందరి కోసం. ప్రేమ కావాలి సినిమా నుండి అనుజ్ అంజనా సౌమ్య పాడిన లిజన్ టు మై హార్ట్ అండ్ టూ. నిజంగా యూ విల్ డెఫినెట్లీ లిజన్ టు యువర్ హార్ట్ ఒకసారి ఈ పాట విన్నట్టయితే.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగలమయం. స్టూడియో క్లాక్ లో 9:46 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు కదా. వైబ్రెంట్ కలర్స్ అనగానే మనకి గుర్తొచ్చేది మన నేషనల్ ఫ్లాగ్లో ఉండే కలర్స్. మరి ఆ మూడు రంగులు కనిపించగానే ఏదో ఒక తెలియని భావోద్వేగం మన కళ్ళల్లో గర్వం కనిపిస్తుంది కదా. జూలై 22, 1947 విట్నెస్డ్ అన్ హిస్టారికల్ ఈవెంట్. మరి అదేంటో తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఎస్, వైబ్రెంట్ హైదరాబాద్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, July 22, 1947 భారత రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మన జాతీయ పతాకాన్ని అధికారికంగా ఆమోదించింది. అంటే స్వాతంత్ర్యం రాకముందే స్వతంత్ర భారతానికి ఒక గుర్తింపునిచ్చిన రోజుది. పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఈ పతాకంలో ముదురు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన త్రివర్ణ పతాకం మధ్యలో ముదురు నీలం రంగు 24 ఆకులు గల అశోక చక్రం ఉంటుంది. అడాప్షన్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్ డే స్టోరీ ఇదన్నమాట. ఇప్పుడు ఇది ఒక సూపర్ హిట్ నెంబర్ బాబీ సినిమా నుండి మనందరి కోసం.

0: హే నేహ ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని కేజీఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుప్పూర్ జిల్లా అవినాశిలో ఉన్న ప్రసిద్ధ అవినాశి లింగేశ్వర శివాలయాన్ని కూడా ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను సకాలంలో పూర్తయ్యేలా సంబంధిత ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో సమర్పించినట్టయితే హార్డ్ కాపీ కోసం బీఎల్ఓలు ఓటర్లను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ప్రజాప్రతినిధుల కోర్టులో అనసూయ సీతక్కపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు కొట్టివేస్తూ ఆమెకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తిరువనంతపురంలోని ఇస్రో విఎస్ఎస్సితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేశీయంగా పర్యావరణ అనుకూల నూతన తరం బ్లోయింగ్ ఏజెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేయడమే ఈ ఒప్పందం లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈరోజు దేశంలో జాతీయ పతాక దినోత్సవం జరుపుకుంటున్నారు. 1947లో ఇదే రోజున రాజ్యాంగ సభ మన త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించింది. తెలుగువారైన స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్య ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. జెండాలోని కాషాయం ధైర్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ నమ్మకానికి, సారవంతతకు ప్రతీకలు. మధ్యలో ఉండే 24 ఆకుల అశోక చక్రం ధర్మాన్ని, నిరంతర ప్రగతిని సూచిస్తుంది. హైదరాబాద్తో సహా 16 జిల్లాల్లో అక్కడక్కడ ఈ ఉదయం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరికను జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: బ్రో ఆకలేస్తుంది బిర్యానీ తిందామా
1: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం పద హలీం తిందాం
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి మన హైదరాబాదే కదా
0: కాదు హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది
1: ఓ అవునా
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు
0: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్
1: జష్నే హైదరాబాదా అదేంటి కొత్తగా
0: ఒక్క హలీమే కాదు ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాల్సిందేనని గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దాని ప్రకారం టీచర్లు మూడేళ్లలో టెట్లో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. లేని పక్షంలో వారు ఉద్యోగంలో కొనసాగడానికి వీల్లేదు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా 2 సార్లు పరీక్షలు నిర్వహించాలని గత నెలలో నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 26న రాష్ట్రానికి వస్తున్నారు. మధ్యాహ్నం చెన్నై నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం కరీంనగర్లోని ప్రతిమా వైద్య కళాశాల రజతోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. నీట్ సంబంధిత అంశాలపై పార్లమెంటులో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన అనంతరం ఈ విషయంపై చర్చ జరపాలన్న డిమాండును ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే ప్రభుత్వ వైఖరిని తెలియజేసినప్పుడు రాహుల్ గాంధీ తన మునుపటి వైఖరి నుంచి వెనక్కు తగ్గి మరిన్ని డిమాండ్లను జోడించారని కేంద్ర మంత్రి అన్నారు. భారతదేశ స్వదేశీ నౌకా నిర్మాణ కార్యక్రమంలో మరొక మైలురాయిగా మాహే తరగతి జలాంతర్గామి వ్యతిరేక యుద్ద నిస్సార జల నౌకల్లో 2వదైన ఐఎన్ఎస్ మాల్వాన్ను భారత నౌకాదళం ఈరోజు కర్ణాటకలోని కార్వార్లో అధికారికంగా ప్రారంభించనుంది. ఆసియాన్ ఫ్రేమ్వర్క్ కింద విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఫిలిప్పీన్స్లోని మనీలాలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ సమావేశాల్లో ఆసియాన్ ఇండియా తూర్పు ఆసియా సదస్సు ఆసియాన్ ప్రాంతీయ ఫోరం సమావేశాలు కూడా ఉంటాయి. ఈరోజు ప్రపంచ మెదడు దినోత్సవం జరుపుకుంటున్నారు. మెదడు ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి అల్జీమర్స్ పార్కిన్సన్స్ స్ట్రోక్ వంటి నరాల సంబంధిత వ్యాధులపై పోరాటానికి 2014లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈరోజు గుజరాత్ మధ్య మహారాష్ట్రాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు ఈదురుగాలులు వేస్తాయని కూడా అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. ఆకాశవాణి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

Welcome back, listeners. You're listening to Namaste Hello Aadab on FM Rainbow 101.9 with me, your RJ Lahiri. Did you know it's also National Hammock Day today? Now, some of you might be wondering, hammock ante ante? Simple. Two trees, one strong cloth, cool breeze, birds chirping, and you lying there without a single tension. తెలుగులో చెప్పాలంటే రెండు చెట్ల మధ్య ఒక క్లాత్ కట్టేసి అందులో పడుకొని కంప్లీట్ రిలాక్సేషన్ ఎంజాయ్ చేయడం. హానెస్ట్లీ, దట్స్ నాట్ జస్ట్ అ హ్యామాక్, దట్స్ అ డ్రీమ్ ఫర్ మనీ. బికాస్ టుడేస్ జనరేషన్ డజంట్ స్లీప్. వీ చార్జ్ అవర్ ఫోన్స్ 200% బట్ రన్ అవర్ సెల్ఫ్స్ ఆన్ 5%. ఆర్ సచ్ బతావు, కితనే లోక్ బోల్తే హే వీకెండ్ మే ఫుల్ రెస్ట్ కరుంగా. First Saturday shopping, Sunday laundry, Monday back to reality. మన తెలుగు ఫ్యామిలీస్లో హాలిడే అంటే ఎక్స్ట్రా వర్క్ డే. అమ్మ ఇవాళ హాలిడే కదా, కర్టెన్ వాష్ చేద్దాం అంటుంది. వీ రిమైండ్ హర్ ఇట్స్ అ హాలిడే, బట్ స్టిల్ దట్ డైలాగ్ కమ్స్ ఫ్రమ్ హర్ ఇస్ హాలిడే అంటే టీవీలో మూవీస్లో ఉంటుంది, మనకు కాదు. చలో, ఇట్స్ టైమ్ టు వాచ్ ద కర్టెన్స్. Simple, that is exactly how our Indian families are. Stay tuned to FM Rainbow 101.9 with me, your RJ, and now there's a wonderful track waiting for you.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్.
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
2: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
1: జష్నే హైదరాబాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏమా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీ మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటది.
1: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: నేహ ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

బిఫోర్ సమ్వన్ సీస్ వన్ పీస్ ఫుడ్డా లేకపోతే క్లోతింగ్ బ్రాండా? నో, వన్ పీస్ ఇజంట్ అబౌట్ ఫుడ్ ఆర్ ఫ్యాషన్. ఇట్స్ సంథింగ్ దట్ ఇన్స్టెంట్లీ లైట్స్ అప్ ద ఫేస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ యానిమే లవర్. అండ్ ఎస్, ఇఫ్ యూ ఆర్ అన్ యానిమే ఫ్యాన్, యూ ప్రాబబ్లీ హర్డ్ దిస్ క్వశ్చన్ అట్లీస్ట్ వన్స్. యానిమే అంటే కార్టూనే కదా? యానిమే ఫ్యాన్స్ రైట్ నౌ బీ లైక్, అయ్యో మళ్ళీ స్టార్ట్ చేశారు. బట్ హానెస్ట్లీ, యానిమే ఈజ్ మచ్ మోర్ దెన్ కార్టూన్స్. ద స్టోరీస్ ఫిల్డ్ విత్ ఎమోషన్స్, ఫ్రెండ్షిప్స్, డ్రీమ్స్ అండ్ లైఫ్ లెసన్స్. అండ్ వన్ పీస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దట్. సో లిజనర్స్, వాట్స్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ చైల్డ్హుడ్ టీవీ షో ఆర్ కార్టూన్? అండ్ ఇఫ్ యు ఆర్ అ యానిమే ఫ్యాన్, విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్స్? Call us on 0402323-0030, 0402323-4821,

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యూఆర్ లిజనింగ్ టు నమస్తే హలో ఆతాబ్ అండ్ ఇట్స్ యువర్ ఫేవరెట్ టైమ్, దాట్ ఈస్ హలో రెయిన్బో. నౌ వీ వర్ టాకింగ్ అబౌట్ వన్ పీస్ డే, విచ్ ఈస్ అ ఫేమస్ అండ్ మోస్ట్ ఫేవరెట్ యానిమే ఫర్ మెనీ అవుట్ దర్. And I've asked you, which was your favorite childhood cartoon show, or if you're an anime lover, what was your favorite anime? We have a caller, so. Hello? Hello?
2: Yeah, hi Lahiri.
1: Hi, who is this?
2: Yeah, Mandeep this side from Hyderabad.
1: Okay, hi Mandeep. Please tell me which is your favorite cartoon, or do you watch anime?
2: Yes, I do watch anime, but I want to discuss about the cartoon which is evergreen and most favorite cartoon of everyone, that is Doraemon.
1: Oh, nice. Yeah, it is everyone's favorite. So, anything about anime, cartoons, and you might have many favorite TV shows, right?
2: Yes. So, that is one of the favorite cartoon, and the second one regarding the anime. So, anime, I recently have seen an anime called Vinland Saga.
1: Okay.
2: So, that is my favorite anime as of now.
1: Okay. Thank you so much, Manidhi, for sharing your childhood memory with us. So, that was it, and we have a wonderful track after this, and we have even more callers coming online. Stay tuned to Akashvani FM Rainbow 101.9.

0: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಲಿಸ್ನರ್ಸ್, ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9. ಆ್ಯಂಡ್ ಟುಡೇಸ್ ಟಾಪಿಕ್ ಇಸ್ ಕ್ವೈಟ್ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್, ಆರ್ ಜಸ್ಟ್ ಸಮಥಿಂಗ್ ವಿಚ್ ಟೇಕ್ಸ್ ಬ್ಯಾಕ್ ಟು ಯುವರ್ ಚೈಲ್ಡ್ಹುಡ್ ಮೆಮರೀಸ್. ವಿ ಹ್ಯಾವ್ ಅ ಕಾಲರ್, ಲೆಟ್ಸ್ ಲಿಸನ್ ಟು ದೇರ್ ಫೇವ್ರೆಟ್ ಶೋ. ಹಲೋ,
1: ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಮೇಡಮ್. ಭಾವನಾರಾ?
0: ಭಾವನಾಮ್ ಸರ್. ರಮೇಶ್ ಗಾರು ಚಪ್ಪಂಡಿ.
1: అమ్మా, కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా.
0: చెప్పండి.
1: ఒక జోక్ వచ్చిందమ్మా, కార్టూన్ అనమాట, కార్టూన్ కమ్ జోక్ అనమాట. ఒక అతను అద్దం ముందు నిలబడి బాగా రెడీ అవుతుంది అనమాట. ఏంటి ఏంటి మామ, పొద్దుటి నుంచి చూస్తానా, తెగ ఫోటో చేస్తున్నావు, ఏంటి సంగతి అంటే, నిన్న మందు కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫోటో తీస్తానన్నారే, అందుకోసమే నేను రెడీ అవుతున్నానని చెప్పాడు అనమాట. అది ఈనాడు వచ్చి చాలా బాగా అనిపించింది అనమాట. అది
0: ఓకే సార్. Okay sir, thank you for calling. We also have another caller. Hello.

0: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಲಿಸ್ನರ್ಸ್, ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ನಮಸ್ತೆ ಹೆಲೋ ಆದಾಬ್ ಆನ್ ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಆ್ಯಂಡ್ ಇಟ್ಸ್ ಯುವರ್ ಫೇವ್ರೆಟ್ ಆರ್ ಹೆಲೋ ರೈನ್ಬೋ. ವಿ ಹ್ಯಾವ್ ಅ ಕಾಲರ್ ಆ್ಯಂಡ್ ಲೆಟ್ಸ್ ಟೇಕ್ ಇಟ್. ಹೆಲೋ,
1: ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಮೇಡಮ್.
0: ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಸರ್.
1: ಮೈ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಪ್ರೇಮಾತಿಪೇಟ್ ಸೇ ಬೋಲ್ ರಹಾ ಹೂ ಮೇಡಮ್.
0: ಚಪ್ಪಣಿ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಸರ್.
1: ಪೇಪರ್ ವಿಷಯಂಲೋ ಸೊ ಮೈ ಫೇವರೇಟ್ ಕಾರ್ಟೂನ್ ಇಸ್ ಬಾಪೂಸ್ ಮೇಡಮ್.
0: ಬಾಪೂಸ್? ಓ
1: ಬಾಪೂಸ್
0: ಓಕೆ.
1: ಚಾನಾ ನೀವು ಚೂಸುಂಟಾರು, ಚಾನಾ ಓಕೆ. ಫೇಮಸ್ ಕಾರ್ಟೂನ್ ಇಸ್ಟ್ ಆತನು.
0: ಓಕೆ
1: ಐ ಆಮ್ ವೆರಿ ಲೈಕಿಂಗ್.
0: ಓಕೆ ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಶೇರಿಂಗ್ ಯೋರ್ ಮೆಮರಿ ವಿತ್ ಅಸ್.
1: ಓಕೆ ಮೇಡಮ್, ಥ್ಯಾಂಕ್ ಯು.
0: ವಿ ಹ್ಯಾವ್ ಅನದರ್ ಕಾಲ್. ಹೆಲೋ,
2: ಮಲ್ಲಹರಿ.
0: ಸರ್ ಚಪ್ಪಂಡಿ.
2: ಚಪ್ಪಂಡಿ
0: ಸರ್, ಚಪ್ಪಂಡಿ.
2: నేను రమణయ్యమ్మా.
0: చెప్పండి రమణయ్య గారు.
2: నాకు చిన్నప్పుడు ఒక టీవీలో సీరియల్ వస్తానండి, ముద్దు బిడ్డ అని.
0: అవును అవును,
2: చిన్నపిల్లలది ముద్దు బిడ్డని వస్తానండి అనమాట. దాంట్లో ఏమైతుందంటే ఒక విల్లన్ ఒకటి వచ్చేసి వాళ్ళ సరిపోనాడు ఏం చేస్తానంటే మీ అమ్మని చూస్తే మీ అమ్మ చనిపోతుంది అని చెప్తాది.
0: ఓకే,
2: చెప్తానంటే ఈ పాపం చిన్నపిల్లోడు ముద్దుగా పెరిగినోడు ఎట్లా అని చెప్పేసి ఒకటి దూరంగానే ఉండేసి ఎన్నెన్నో బాధలు పాడుకుంటూ చూడాలని ఉంది అమ్మ, నిన్ను చూడాలని ఉంది, చూడకపోతే దిగులు మరి చూస్తే ఏమైతావు అని పాట పాడుకుంటూ ఉంటాడు అనమాట. తర్వాత కథ సుఖాంతమైతే బంధువులు అల్లెలు వచ్చేసి బండి పట్టుకొని తిరిగిపోతారు, అప్పుడు మళ్ళా ముద్దు బిడ్డ కలుసుకుంటారు అనమాట.
0: పర్లేదు పర్లేదు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ స్వీట్ మెమరీని మాతో పంచుకున్నందుకు.
2: థ్యాంక్ యూ నానా.
0: వి హ్యావ్ అనదర్ కాలర్. ఓకే, హలో.
3: బాగున్నారమ్మా?
0: బాగున్నాం సార్. మీ పేరు?
3: ఓలేటి ప్రభాకర్ రావు.
0: చెప్పండి ప్రభాకర్ రావు గారు. చైల్డ్హుడ్ కార్టూన్ టీవీ షోస్ ఉంటాయి కదా ఫేవరెట్ అందరికి, వాటి గురించి అడిగాను. మీకంటూ ఏదైనా ఫేవరెట్ కార్టూన్ షో ఉందా చైల్డ్హుడ్ మెమరీస్? అలా
3: చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత?
0: చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు ఎప్పటికైనా.
3: ఏం పేరు అన్నారు? మీ పేరు
0: లహరి సార్.
3: లాహిరి లాహిరి లాహిరిలు.
0: ఆన్ ఎయిర్ ఉన్నాను సార్, చెప్పండి.
3: అయితే చిన్నప్పుడు ఆవు పులి.
0: ఓకే,
3: ఆవు పులి అనేది బాగుండేది, మాకు స్టోరీస్ కూడా ఉండేవి. అవి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళేటప్పటికల్లా అవే గుర్తొచ్చేవి.
0: అవునా?
3: తర్వాత ఇప్పుడైతే మనవాళ్ళు అయిపోయిన తర్వాత కానీ కొత్త కొత్త కార్టూన్స్ నేర్చుకుంటున్నాం మేము కూడా.
0: అవునవును, చాలా వచ్చాయండి బయట.
3: చీకు బంటి.
0: అవును అవును.
3: మిస్టర్ భీమ్.
0: అవును,
3: ఇప్పుడు అవి నడుస్తున్నాయి అనమాట. వాటి గురించి కూడా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మేము మళ్ళీ సినిమాలో అయిపోయాం
0: అంతే. టామ్ అండ్ జెర్రీ కూడా అయిపోయింది, ఇంకా చాలా కొత్త కొత్త వచ్చాయండి ఇప్పుడు బయట.
3: చీకు బంటి, చీకు బంటి ఏమిటో, లిటిల్ సింగం. లిటిల్ సింగం మా మనవాడు అంటాడు, మూడేళ్లే ఉన్నాయి కానీ వాడికి ముడి కింద. లిటిల్ సింగం అంటాడు.

0: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಲಿಸ್ನರ್ಸ್, ಯು ಆರ್ ಲಿಸ್ನಿಂಗ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಆ್ಯಂಡ್ ಇಟ್ಸ್ 1:35:31 ಇನ್ ಸ್ಟುಡಿಯೋ ಕ್ಲಾಕ್. ವಿ ಹ್ಯಾವ್ ಅ ಕಾಲರ್.
1: ಹಲೋ ಹಲೋ ಲಹರಿ ಮೇಡಮ್, ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್. ಮೇಡಮ್
0: ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಸರ್.
1: ఓం శాంతికి నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి సార్.
1: ఇకపోతే అండి, ఇక్కడైతే వర్షం సన్నగా పడుతుందండి. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చిలికాడే సరసన ఉంటున్నట్టుగా చిట్టపట్ట చినుకులు సన్నగా వర్షం వస్తుందండి. వాతావరణం కూడా చల్ల చల్లగా ఉందండి జూబ్లీహిల్స్ లో అండి.
0: అవునవునండి, హైదరాబాద్ అంతా అంతే ఉంది.
1: మీరేమో మేడంలండి, మీరు టీచర్లు మేడంలండి, మేము స్టూడెంట్లు అండి. నిన్న సాయంకాలం ఈవినింగ్ 7:00 నుంచి ప్రవళికా మేడం గారు ఏదో మీరు రిపోర్టర్ అయిపోతే ఎలా యాక్టింగ్ చేస్తారో చెప్పండి అంటే ఏదో మాట్లాడేమో అనుకోండి, రాత్రి అంతా నిదట్లో కలవాట్లు అంటే నేను రిపోర్టర్ని, నేను జూబ్లీహిల్స్ లో మాట్లాడుతున్నానని కలవాట్లు పడుతుంటే మా భార్య ఒకటే గొడవ అండి పుడుతున్నా. ఇంకా ఎంతమంది రేడియోలో మాట్లాడి రాత్రి మాట కూడా కలవాట్లు పలకాలని ఒకటే గుర్తుని పుడుతున్నాండి.
0: అయ్యో
1: అయితే మేడం, పేపర్లు అండి, న్యూస్ పేపరు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఉదయం, ఏ పేపర్లు వచ్చాయండి దానికి ఫస్ట్ పేజీలో క్రింద అండి లోకం తీరు, ఇది సంగతి, మన సంగతి, ఏవో చిన్న చిన్న బొమ్మలతో కార్టూన్లు వచ్చాయి మేడం. దాంట్లో ఏ జోకుల కింద ఉండేయండి. అయితే నేను కూడా చదివేవాడిని అండి. జోకు అయితే ఇద్దరు అబ్బాయిలు, చిన్న చిన్న అబ్బాయిలు అండి, ఇద్దరు ఫ్రెండ్స్ అని ఒకటి, ఫైవ్ ఇయర్స్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళ నాన్నగారు, ఒక అబ్బాయి నాన్నగారు చనిపోతాడండి, చిన్నకారం అవుద్ది అండి. ఆ అబ్బాయి ఇంట్లో మంచిగా అన్ని ఫంక్షన్ చేసుకుని అన్ని వండుతాడు, బూరెలు తెచ్చుకుని తింటాడండి. ఈ ఫ్రెండ్ కి ఇస్తాడండి, బూరెలు ఎక్కడ ఏంటి, మా డాడీ చచ్చిపోయి ఇంటికి బూరెలు తింటున్నాము అంటాడండి. ఈ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ ఇంటికి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ అమ్మ మా డాడీ ఎప్పుడు చచ్చిపోతాడు, మా ఫ్రెండ్ చక్క బూర్లు, వాళ్ళ డాడీ చచ్చిపోయాడు అంటే బూర్లు ఉండేది మంచిగా తింటున్నాడు, మన డాడీ ఎప్పుడు చచ్చిపోతాడు అని అడుగుతాడండి.
0: అయ్యో
1: జోకండి, జోకండి, అంతగానే ఏం లేదండి. చిన్నప్పుడు అయితేనే 3వ తరగతి పుస్తకంలో నాయన పులి వచ్చాయని పాఠం కూడా చదివితేయండి, మా పొలం వెళ్తేయండి నిజంగా పులి వస్తున్నట్టే అనిపించేది అండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇట్.
1: పోల్కేటి మెహర్ బాబా, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ. సో దట్ వాజ్ అనదర్ కాలర్ memory with their cartoon or newspaper cartoon stories. Let us know more about your favorite shows or TV show or anime, kuch bhi. And also I asked you one more question, that is, who is your real life crew member, that one friend who has always been there for you. Andarki untaru kada okanoka time lo evaro okaru chaala manchi friend avtaru and they stay with you for every movement, in every movement. So stay tuned to Akashvani FM Rainbow 101.9. We have a commercial spot and back.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇరానీ చాయ్,
2: బన్ మస్కా,
1: హైదరాబాదీ బిర్యానీ,
2: టంగ్ ది కబాబ్,
1: కుర్బానీ కా మీఠా,
2: షహదూద్ మలాయ్,
1: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
2: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
1: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నె హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
2: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: It's not just food.
2: It's culture, history and flavor rolled into one.
1: Jashne Hyderabad.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
6: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
5: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
6: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
5: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
6: ఓ అవునా?
5: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
6: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
5: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
6: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
5: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
7: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

FM Rainbow 101.9. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? జష్నే హైదరాబాద్ అంటూ మీ ఆర్జే లక్కీ మాట్లాడడానికి వచ్చేసాను. 226 ఈరోజు బోలెడన్ని ముచ్చట్లు, మంచి మంచి పాటలు ప్లే చేసుకుందాం. అయితే మరి ఈరోజు వస్తూ ఏం స్పెషల్ స్వీట్ తీసుకొచ్చావు అని అడుగుతారు కదా, స్వీట్ తినిపించబోతున్నాను. అదేనండి నా మాటల్లో బాదుషా. ఈ పేరు వింటే మనకి చాలా రాజసంగా, చాలా విలాసంగా

ప్లే చేసుకుందాం. అయితే మరి ఈరోజు వస్తూ వస్తూ ఏం స్పెషల్ స్వీట్ తీసుకొచ్చావు అని అడుగుతారు కదా, స్వీట్ తినిపించబోతున్నాను. అదేనండి నా మాటల్లో బాదుషా. ఈ పేరు వింటే మనకి చాలా రాజసంగా చాలా విలాసంగా ఉన్న ఒక స్వీట్ గుర్తుకొస్తుంది కదా. ఈ పేరు చెప్పాలి అంటే ఇది పార్సీ ఉర్దూ భాషల నుంచి వచ్చిన పదమట. బాద్షా లేదా బాదుషా అంటే రాజు అని అర్థం. ఈ స్వీట్ రుచిలోనూ ఆకారంలోనూ కూడా ఒక ప్రత్యేకత ఉండడంతో ఆ పేరు వచ్చిందని మనకి హిస్టరీ చెప్తూ ఉంది. అంటే ఇది నిజంగానే స్వీట్ల రాజు అని చెప్పుకోవచ్చు కదా. మరి దీని గురించి మొదలు పెట్టేస్తూ మంచి మంచి పాటలు కూడా ప్లే చేస్తాను ఈరోజు జష్నే హైదరాబాద్లో. మీరు మాత్రం ట్యూన్ చేసి ఉంచండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వింటున్నారు జష్నే హైదరాబాద్, మీ ఆర్జే లక్కీతో. బాద్షా అనగానే ఏదో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక రాజసం అంటే కింగ్ ఆఫ్ స్వీట్ అనిపిస్తుంది. ఈ చరిత్రని చూస్తే సౌత్ ఇండియాలో బాలుషాహి అనే పేరుతో, బలుషాహి అనే పేరుతో చాలా ఫేమస్ అయిందంట. మొదట్లో బలుషాహీగా ప్రసిద్ధి చెందిన ఈ స్వీట్ ముఘల్ కాలంలో రాజభవనాల్లో తయారు చేసేవారని చెబుతూ ఉంటారు. ఆ కాలంలో రాజకుటుంబాల కోసం చాలా స్పెషల్గా ఈ స్వీట్ని తయారు చేసేవారట. అలా అలా అలా అలా ప్రజల్లోకి చేరి దేశమంతా కూడా ఫేమస్ అయిందిట. ముఘల్ సంస్కృతి ప్రభావంతో భారతదేశంలో అనేక రెసిపీలు వచ్చాయి, వాటిలో బాదుషా కూడా ఒకటి. వాళ్ల కాలంలో పాలు, నెయ్యి, చక్కెర ఈ పదార్థాలతోనే తయారు చేసినటువంటి రిచ్ డెజర్ట్స్ ఎక్కువగా ఉండేవి. బాదుషా కూడా అలాంటి రాజస వంటకాలలో ఒకటిగా పేరు పొందింది. దీని లేయర్స్ బయట చాలా కరకరలాడుతూ ఉండి అంటే క్రిస్పీగా టెక్స్చర్ అందరినీ కూడా ఇష్టపడేలా చేస్తుంది. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా మాట్లాడతాను దీని గురించి, దీని హిస్టరీ గురించి మళ్ళీ ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: వెల్కమ్ బ్యాక్ టు జస్నే హైదరాబాద్. నేను మీ ఆర్జే లక్కీ. బాద్షా అనగానే నోరు ఊరిపోతుంది కదా. మరి ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా పండగ వచ్చింది అంటే మనం తయారు చేసుకునే కానీ లేదా ఎక్కడి నుంచి తెప్పించుకునే స్వీట్లలో కంపల్సరీగా బాద్షా అనేది కూడా ఉంటుంది. మన ఇళ్లలో పండగలైనా ఇతర వేడుకలు ఏదైనా కూడా మనం బాద్షాని ప్రత్యేకంగా కూడా తయారు చేస్తూ ఉంటాం. అయితే ఈ అంటే ఈ పేరు ఎలా వచ్చిందనే దాని గురించి మాట్లాడితే, ఈ స్వీట్ నార్త్ ఇండియాకి కూడా చేరింది. అంటే ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే ఉన్న ఈ స్వీట్ కాస్త అలా నార్త్ ఇండియాలో కూడా తయారు చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా తమిళనాడు, ఏపీలో కూడా ఎంతో ఫేమస్ అయిపోయింది. ఇక్కడి ప్రజలు దీన్ని తమ రుచులకి అనుగుణంగా కొంచెం మార్పులు చేసి ఏ స్వీట్ అయినా అలా కాలక్రమేణా ఇంకా ఇది వేస్తే బాగుంటుంది, అది వేస్తే బాగుంటుంది, ఈ టేస్ట్ యాడ్ అయితే ఇంకా బాగుంటుంది అంటూ ఆ రెసిపీని మారుస్తూ కొద్దిగా కొత్తగా తయారు చేయడం స్టార్ట్ చేశారనమాట. అందుకే సౌత్ ఇండియాలో బలుషాహి కంటే నార్త్ ఇండియాలో బాదుషా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బాదుషా ప్రత్యేకంగా పండగల్లో, వివాహాల్లో తప్పనిసరిగా కనిపించేటువంటి స్వీట్. ముఖ్యంగా మన హైదరాబాద్లోని స్వీట్ షాపుల్లో ఇది చాలా అంటే చాలా ఫేమస్. ఓల్డ్ సిటీలో తయారయ్యే బాదుషాకు చాలా ప్రత్యేకమైన టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది టీ టైమ్ స్నాక్గా కూడా చాలామంది ఇష్టపడతారు. మరిన్ని ముచ్చట్లు చెప్పనా పాట తర్వాత? వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్ట్ నేను హైదరాబాద్లో బాదుషా స్వీట్ గురించి మాట్లాడుతున్నాను కదా, అయితే దీన్ని తయారు చేయడం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మైదాపిండిని నెయ్యితో కలిపి మృదువుగా ముద్దలా చేసి చిన్న చిన్న గుండ్రని ఆకారాల్లో చేసి దాన్ని నూనెలో నెమ్మదిగా వేస్తారు. ఆ తర్వాత వాటిని చక్కెర పాకంలో ముంచి తీస్తారు. బయట క్రిస్పీగా లోపల స్మూత్గా ఉండే ఈ టెక్స్చర్నే చాలా స్పెషల్గా చెప్పుకోవచ్చు. ఈ స్వీట్ కేవలం టేస్ట్ కోసమే కాదు, సంస్కృతికి కూడా సింబల్. బాదుషా మనకి కేవలం తీపి కాకుండా ఒక చరిత్రని కూడా చెప్తుంది. మొత్తానికి బాదుషా అనేది ఒక సాధారణమైనటువంటి స్వీట్ కాదు, రాజసమైన పేరు, గొప్ప చరిత్ర, అద్భుతమైన రుచి కలిసిన ప్రత్యేకమైన వంటకం. పండగల్లోనూ ప్రత్యేక సందర్భాల్లోనూ ఇది మన టేబుల్ మీద కనిపించడం మన సంప్రదాయాలకి మన రుచులకి అనుబంధాలని గుర్తు చేస్తుంది. కాబట్టి ఒక బాదుషా పీస్ మనం రుచి చూసేటప్పుడు కేవలం తీపి మాత్రమే కాదు, దాని చరిత్ర కూడా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి, అలాగే మర్చిపోకూడదన్నమాట. ఓకే, బాదుషా గురించి అయిపోయింది. మరి నెక్స్ట్ నేను చెప్పబోతున్నది ఏంటి అంటే, మీరందరూ కూడా చాలా ఇష్టపడేది, వాతావరణం చాలా కూల్గా ఉందనుకోండి, చాలా సింపుల్గా చేసుకునేటువంటి రెసిపీ అన్నమాట. ముఖ్యంగా ఇది కర్ణాటకలో చాలా ఫేమస్. అంతేకాదు, మైసూర్ వీధుల్లో నడుస్తూ ఉంటే ఆ సువాసనలు అలా అలా అలా మనకి తినాలని టెంప్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దేని గురించి చెప్పబోతున్నాను పాట తర్వాత చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ నే హైదరాబాద్. నేను మీ ఆర్జే లక్కీ. ఫ్రెండ్స్, వర్షం చినుకులు పడుతూ ఉంటే ఇంట్లోంచి వచ్చే ఒక వేడి వాసన మన మనసుని మాయ చేస్తుంది కదా. ఆ ఆవిరి వచ్చే గిన్నెలో అన్నం, పప్పు, కూరగాయలు ఇలా అన్నీ కలిపి ఒక మధురమైన కథ చెప్తుంటాయి. ఆ కథే బిసిబెలాబాద్. ఇది కేవలం ఒక వంటకం అనుకోకండి, ఇది ఒక గొప్ప అనుభూతి, ఒక జ్ఞాపకం, ఒక సంస్కృతి. మనం ప్రతి స్పూన్ తింటున్నప్పుడు మన మనసుకి ఒక తృప్తి, కడుపులో ఒక సంతృప్తి. అందుకే ఈ వంటకం నార్త్ ఇండియాలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. బిసిబెలాబాద్ గురించి అంటే దాని టేస్ట్ మొదలైంది ఎక్కడ అంటే కర్ణాటక రాష్ట్రంలో, ముఖ్యంగా మైసూర్లో ఈ రెసిపీ ఎంతో ఫేమస్. మైసూర్ వీధుల్లో నడుస్తూ ఉంటే అక్కడ హోటల్స్లోనూ ఇళ్లల్లోంచి ఒకే స్మెల్, అదే బిసిబెలాబాద్. అక్కడి ప్రజలకి ఇది కేవలం భోజనం కాదు, అది వాళ్ల సంస్కృతి, వాళ్ల సంప్రదాయం. పండగలైనా, ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా, ఎలాంటి వేడుకల్లో అయినా కూడా అక్కడ ఈ రెసిపీని తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటారు. మనం కూడా ఆ టేస్ట్ని అడాప్ట్ చేసుకున్నాం కదా. చాలామంది ఇష్టపడి తింటూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా. అయితే దీని చరిత్ర ఏంటి, ఎందుకు ఫేమస్ అనేది చెప్తాను పాట తర్వాత. వింటూనే ఉండండి AIR FM Rainbow 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వెల్కమ్ బ్యాక్ టు జష్నే హైదరాబాద్. నేను మీ ఆర్జే లక్కీ. బిసిబెల్లాబాద్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఈ పేరు వినగానే మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఈ పేరు కన్నడ భాష నుంచి వచ్చింది. బిసి అంటే వేడి.

0: బెల అంటే పప్పు, పాత్ అంటే అన్నం. అంటే ఈ వంటకం యొక్క అసలు అర్థం వేడి పప్పు అన్నం. ఈ పేరులోనే ఈ వంటకం స్పెషాలిటీ తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్. వేడిగా ఉన్నప్పుడే దీని అసలు రుచి తెలుస్తుంది. ఆ వేడి ఆవిరి, ఆ మసాలా సువాసన ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభూతినిస్తాయి. ఈ వంటకం చరిత్ర మనల్ని డైరెక్ట్గా మైసూర్ ప్యాలెస్ రాజభవనం వరకు తీసుకెళ్తుందండి. అక్కడి నుండి రాజవంశ వంటగదుల్లో ఈ వంటకం మొదలైంది అని చెప్తారు. అంటే మొట్టమొదట అక్కడే తయారు చేసేవాళ్ళట. అప్పట్లో ఇది సాధారణ ప్రజలకి అందుబాటులో ఉండేది కాదట. ఓన్లీ రాజకుటుంబ సభ్యులకు మాత్రమే ప్రత్యేకంగా వడ్డించేవారట. ఈ వంటకానికి ఉపయోగించే మసాలాలు, దీని తయారీ విధానం ఇవన్నీ కూడా చాలా సీక్రెట్గా ఉంచేవాళ్ళు అని చెప్తారు. అందుకే ఈ రెసిపీ ఒక రాజసమైన గుర్తింపుని పొందిందన్నమాట. మరిన్ని విషయాలు ఒక పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

వెల్కమ్ బ్యాక్ టు జష్నే హైదరాబాద్. నేను మీ ఆర్జే లక్కీ. బెసిబెలాబాద్ గురించి మాట్లాడుతున్నాం కదా, కాలం మారింది కానీ ఈ రెసిపీ మాత్రం కొంచెం కొంచెంగా మార్పుని సంతరించుకుంది. మొదట్లో అన్నం పప్పు నెయ్యితో మాత్రం తయారు చేసిన ఈ వంటకం, తర్వాత కూరగాయలు, చింతపండు, ప్రత్యేకమైన మసాలా పొడి ఇవన్నీ కలిసి మరింత టేస్టీగా మారిపోయింది. ప్రతి ఇంటి రుచికి అనుగుణంగా చిన్న చిన్న చేంజెస్ జరిగాయన్నమాట, కానీ దాని అసలు స్వభావం మాత్రం అలాగే ఉంది. ఈ రెసిపీ ప్రత్యేకత ఏమిటి అంటే, ఇది ఒక వన్ పాట్ మీల్. అన్నం, పప్పు, కూరగాయలు అన్నీ ఒకే పాత్రలో కలుస్తాయి. అందుకే ఇది మన బాడీకి అవసరమైనటువంటి పోషకాలని అందిస్తుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఒకే బౌల్లో లభిస్తాయన్నమాట. అందుకే ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా ఇది సరైన ఆహారం. మరి ఇన్ని అంటే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ రెసిపీ వల్ల. మరిన్ని విషయాలు పాట తర్వాత మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.